0: அல்பா ஸ்டுடியோ, அல்பா ஸ்டுடியோ FM அனுபா, FM 104.8 net FM.
1: தம்பிலே தெல் குக்கும் பொது சுது ஹந்தும் பெனிவெல் அரோத சா பதமல் அடங்கு பாரம்பரிக ஆயுர்வேத வட்டுரோக் அனுசாரேன் சித்தாலேப கேக்குலு பேபி சபன் பெனிந்த சமட ஹெல ஒசு ரகவரணைய
2: ஹமக தரம ஐ மேவட ஹிட்டட தான்னே ఫోన్ ఎక హిట మొదమట కన్నట వెన్నే ఆ హిట నిమి
3: అవిశ్వాస ఇవ్వక తీమై సింగ ఇంకే తీయన్నే
2: అదమ కన్ను ఫోన్ ఐ హిటట దాన్ని
3: విశ్వాస ఇవ్వక తీమై ఎక్క సింగ సింపల్ పే
2: హిటట లో దా టిక టిక కి వన్న అదమ ఆగి స్మార్ట్ ఫోన్ ఎక అరగన్న
4: పహే శిషత్వయ అపొస సామాన్య పెల అపొస ఉసస్ పెల నిసక జయగెనన ఉత్తర సతర పసుగే దస వసరక విభాగ ప్రశ్న పత్ర ఉత్తర సమక దివేన పురా పిహిటి పొత్ అలవి సెల్ వలిన్ లబాగత హెక అరగన్న కియపన్న దనగన్న జయగన్న సతర
5: ఫినిషింగ్ వహలా క్లేస కలర్ ఆఫ్ ఫ్లో వెజ బెనా
6: సిత్ పెదగని కల్ భవతి అవలక్షణ నోవి ఓయత్ వాలెట వషి వెన్న ఫినిషింగ్ వహలక్ నామ్ కలర్ ఆఫ్ సమై